0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: 94, 95.6, 98.2 MHz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station,
3: RM3 Manoranjan Radio.
4: Priyamaina Shrotalara. మీ అందరికీ నమస్కారం. మీ అభిమాన కార్యక్రమం తొలి రాగాలులోకి స్వాగతం. ఈ గంట పాటు తెలుగు సినీ సంగీత ప్రపంచంలోని మధురానుభూతులను కలిసి ఆస్వాదిద్దాం.

కష్టం వచ్చినప్పుడు వెనక్కి తగ్గేవాడు సాధారణుడు. కష్టాన్ని అవకాశంగా మార్చేవాడే విజేత.

ఈరోజు పదం సౌహార్దం. అర్థం స్నేహపూర్వకమైన కలసిమెలసి ఉండే భావం.

సినిమాలో నేపథ్య సంగీతం ప్రేక్షకుల భావోద్వేగాలను మరింతగా పెంచుతుంది. కొన్ని సన్నివేశాలు సంగీతం వల్లే చిరస్మరణీయంగా మారాయి.

ఒక మంచి దర్శకుడు ప్రతి పాట కథకు ఉపయోగింపబడేలా రూపొందిస్తాడు. అందుకే కొన్ని పాటలు కథలో భాగమై మనస్సులో నిలిచిపోతాయి.

ఒక పాట రికార్డింగ్ పూర్తవడానికి కొన్నిసార్లు అనేక రోజుల సాధన అవసరమవుతుంది. గాయకులు, సంగీతకారులు, సాంకేతిక నిపుణులందరి కృషి అందులో ఉంటుంది.

తెలుగు సినీ పాటల్లో ప్రేమ, ప్రకృతి, కుటుంబం, దేశభక్తి, భక్తి వంటి అనేక భావాలు ఎంతో అందంగా ప్రతిబింబిస్తాయి కదా. అదే మన సాహిత్య సౌందర్యం.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కూసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్

చిరునవ్వు భాగం ఇప్పుడు సినిమా టికెట్ దొరికిందా అన్నారు ఒకరు. మరొకరు టికెట్ దొరికింది కానీ పాప్కార్న్ ధర చూసి మళ్ళీ ఆలోచించాల్సి వచ్చింది.

సంగీతం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మంచి ఆలోచనలు మన జీవితాన్ని అందంగా మారుస్తాయి. చిరునవ్వుతో ప్రతిరోజును ఆహ్వానిద్దాం.